0: నాకు మనసుందంగి తిన్ను.
1: ఓడి ఓడి వన్నో నినకు మనసుందంగి తిన్ను. విటమిన్ సి ఉండు ఏ ఉండు టి ఉండు విటమిన్ సి ఉండు ఏ ఉండు టి ఉండు క్యాట్ నమ్ముడే వాయిలి తడబడబ.